0: This is Ragam 24/7 DH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎల్ వంతకుమారి గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. వాద్య సహకారం వైలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి. షీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ కుమారి ఏ కన్యాకుమారి ఆన్ వైలిన్ అండ్ శ్రీ తిరువారూర్ భక్తవత్సలం ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి గణనాయకం భైహం, రుద్రప్రియరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
4: శ్రీమతి ఎంఎల్ వసంత్ కుమారి బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ గణనాయకం భజేహం ఇన్ రాగ్ రుద్రప్రియ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వాచస్పతి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కంఠజూడుమి ఆది తాళం.
1: లిసన్ టు కంఠజూడుమి, ఎ కంపోజిషన్ ఇన్ రావాచస్పతి, సెట్ టు ఆది తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి స్మరసదా మానస బిలహరి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్. స్మరసదా మానస ఇన్ రాగ్ బిలహరి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీ సత్యనారాయణ ఉపాస్మహే శుభపంతు వరాళి రాగంలో ముత్తుస్వామి చిత్ర కృతి రూపక తాళం.
1: Shrimati M.L. Vasant Kumari concludes her vocal recital with a composition in rag Subhapantu Varali, Shri Satyanarayana Mupasmahe, composed by Muthuswami Dikshitar, set to Rupak Tal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గాత్ర కచేరి విన్నారు. పాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. వాద్య సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
1: You are listening to a Carnatic classical vocal recital by Srimati M.L. Vasanthakumari. She was supported vocally by Srimati Meena Subramaniam. Accompanying artists were Kumari Enya Kumari on violin and Sri Tiruvarur Bhaktavatsalam on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni ETH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం వింటారు. వాచ్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి దేవాది దేవా సదాశివ ఇన్ రాగ్ సింధురామక్రియ సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దేవాది దేవా సదాశివ త్యాగరాజ స్వామి కీర్తన సింధురామక్రియ రాగం ఆదితాళం.

0: You have heard Muthuswami Dikshitar Kruti Sri Venkata Girisa in Rag Surati said to Adithar.
1: Intavarku Sri Venkata Girisa Muthuswami Dikshitulu Kirtana Vinnaru Surati Ragam Adithalam.
0: You are listening to Ragam 24/7 anytime Indian music. Until now you have heard to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
0: నౌ లిజన్ టు లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్ ఆదితాళ్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని.
1: ఇప్పుడు కె సద్గురు చరణ్ గారి మృదంగ లైవ్ విన్యాసం వింటారు. రెండు కళల చౌకం, ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్,

0: You have heard live vinyasam on Mrudangam by Sri K. Sadguru Charan.
1: Intavarku K. Sadguru Charan gari Mrudanga live vinyasam vinnaru. Rendu kalala chaukam, Aditalam, Pallavi ettugada samam.
0: Now listen to live vinyasam on Mrudangam by Sri K. Sadguru Charan. Khanda Chaputal, supported on violin by Srimati B.V. Durga Bhavani.
1: Ippudu K. Sadguru Charan gari Mrudanga live vinyasam vintaru. కండచాపు తాళం వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్